ఓం నమః శివాయ. శ్రీ సరస్వత్యై మహాలక్ష్మ్యై మహాకాళ్యై చ నమో నమః. శ్రోతో నమస్కార్. నటరాజాచీ అర్థాత్ భగవాన్ శంకరాంచీ ఆరాధనా కరణ్యాచీ ప్రాచీన భారతీయ పరంపర ఆహే. నృత్య నాట్య అని సంగీతాచ ఆరాధ్య దైవత మంజేచ్ నటరాజ నటేశ్వర హోయ. జాణకార గురుంకడున్ ఘెత్లేలి నియమిత ధడే అని జాణీవపూర్వక్ కెలేలి నిత్య సాధన హేచ్ ఖర నటరాజ పూజన హోయ్. నటరాజ పూజన్